ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్

0: స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం రెండు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపైన ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని

0: ఆయనన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత పూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ ఎదుగుదల పోషకాహారం ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం స్త్రీ పర్వం డాక్టర్ కెవి రమణమ్మ గారి ప్రసంగం విందా. కార్యక్రమంలో ముందుగా

యోగాభ్యాసం శీర్షికన ఈరోజు ఆదిముద్ర గురించి తెలుసుకుందాం. బొటన వేలిని అరచేతిలో ఉంచి మిగిలిన వేళ్లతో బిటికిల్ని బిగించడం ద్వారా చేసే ప్రాథమిక యోగ ముద్ర ఇది. ఇది శ్వాసకోశ వ్యవస్థను ఉత్తేజపరిచి నాడీ వ్యవస్థను ప్రశాంతింపజేస్తుంది. ఈ ముద్ర ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం, మెరుగైన ఆక్సిజన్ ప్రసరణ, గురక నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ యోగా ప్రక్రియనైనా యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయడం శ్రేయస్కరం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం స్త్రీ పర్వం డాక్టర్ కేవి రమణమ్మ గారి ప్రసంగం మీద.
1: విశ్వశ్రేయ కావ్యం అని ఆర్యోక్తి, తదనుగుణంగా మహాభారత ఇతిహాసాన్ని జగద్ధిత బుద్ధితో రచించి కృతకృత్యుడైన మహాకవి తిక్కన సోమయాజీ. ఆదర్శ మానవ గుణాలు ఆయన వ్యక్తిత్వంలోనూ, ఆదర్శ కవితాగుణాలు ఆయన కావ్యంలోనూ మూర్తిభవించి ఉన్నవి. ఆ గుణగణాలనే ముగ్ధుడై వర్ణిస్తాడు కేతన తన దశకుమారి చరిత్రలో. సుకవీంద్ర బృంద సంరక్షకుడెవ్వడనిన, వీడను నాలుకకు తొడవైనవాడు.

చిత్తనిత్య స్థితి శివుడెవ్వడనినా వీడను శబ్దము నాకు అర్థమైనవాడు. దశ దిశా విశ్రాంతయసుడెవ్వడనినా వీడని చెప్పుటకు పాత్రమైనవాడు. సకల విద్యాకళాచనుడెవ్వడనినా వీడని చెప్పుటకు గురి అయినవాడు. మనుమసిద్ధి మహేష సమస్త రాజ్యభార ధౌరేయుడు అభిరూప భావభవుడు కొట్టరువు కొమ్మనామాత్య కూర్మిసుతుడు దీన జనతానిధానంబు తిక్కశౌరి. మహాభారతంలో తిక్కన ప్రసక్తానుప్రసక్తంగా అనేక ఉపాఖ్యానాలను రచించాడు. వస్తు పాత్రాదుల స్వభావాన్ని బట్టి రసాలు మారుతూ ఉంటాయి. తిక్కన ఎక్కడ ఏ రసం వర్ణించినా వాళ్ళను నైపుణ్యంతో వర్ణించి పఠితులకు ఆయా రసాలను ఆస్వాద్యమానమయ్యేలా చేస్తాడు. ప్రధాన రసానికి భంగం రాకుండా స్ఫూర్తిమంతంగా రసపోషణ చేయడంలో ఆయన మిక్కిలి సమర్థుడు. పంచమవేదం 15 పర్వాల మహేతిహాసంగా కవిబ్రహ్మ చేతిలో మహాద్భుతంగా రూపుదాల్చింది. కురువంశ సంజాతులైన జ్ఞాతుల మధ్య రేగిన అసూయాగ్ని, ద్వేషాగ్ని ఆ వంశ సమూల నాశనానికి హేతు అయింది. ఇరువంకల మహాబలశాలురు, దివ్య శస్త్రాస్త్ర విద్యాపారగులు, మహాబుద్ధిశాలురు, రాజనీతి కోవిదులు విలసిలిన మహావంశం. అయినా ఈర్ష్యాద్వేషాల మహాగ్ని రాజ్యాకాంక్షాదవానలను రగిలి రగిలి ఇరుపక్షాలను దహించివేసింది. ఆ రాజవంశాన్ని ఆశ్రయించిన పలు రాజవంశాలను నామరూపాలు లేకుండా చేసింది. కురుక్షేత్ర సంగ్రామం చరిత్రలో ఒక మహాభీకర సన్నివేశం, హృదయ విదారక ఘట్టం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో నిరవశేషులయ్యారు కౌరవులు. 18 అక్షౌహిణీల సైన్యం నేలకొరిగింది. చింతాభారంతో కుంగిపోయాడు ధృతరాష్ట్రుడు. మహాభారత సంగ్రామ విశేషాలను కనులకు కట్టినట్లు వర్ణించిన సన్నిహితుడు సంజయుడు ధృతరాష్ట్రుని ఊరడిస్తాడు. పితామహ, పితృ, భ్రాతృ, పుత్ర, పౌత్ర, సఖి, సుహృత్ సహాయులు మరణించారు. విధిని అతిక్రమించలేము. వారికై వగవడం మాని కాగల కార్యం చూడు. పోయిన వారికి అగ్నికార్యాలు, తిలోదకాలు నిర్వర్తించు అని హెచ్చరిస్తాడు. తీవ్ర ప్రభంజనానికి నేలకూలిన మహావృక్షంలా నేలకొరిగిన ధృతరాష్ట్రుడు అనేక విధాల పుత్రులను తలచి తలచి వాపోయాడు. పుత్రహీనుడైన తన భావి జీవితం ఏమి కానున్నదో అని బెంగతో విలపించాడు. రెక్కలు తగిన గరుడునిలా, తేజస్సు తరిగిన దినకరునిలా, బంధుమిత్ర పరివారం తెగిన వైభవం ఎడబాసిన నా బ్రతుకు ఒక బ్రతుకేనా? ఆనాడు శ్రీకృష్ణుడు వచ్చి రాజీ చేయబోయి అనేక విధాల చెప్పి చూశాడు. ద్రోణుడు, భీష్ముడు మొదలైన పెద్దలు ఎన్నో మంచి బుద్ధులు చెప్పారు. పోగాలను దాపురించిన వారికి మంచి మాటలు మనస్సుకెక్కవు కదా. సద్బుద్ధితో ఆనాడే నా తమ్మునికి పిల్లలకు రాజ్యంలో వంతు ఇచ్చి ఉంటే ఈ అకార్యం జరిగి ఉండదు కదా. నా అవివేకంతో పుత్రులను, సఖులను, బంధువులను పోగొట్టుకున్నాను. ఇక లౌకిక కార్యక్రమాలు ఎలా నిర్వర్తించగలను? ప్రాణాలతో సంచరించేదెలాగూ అని శోకంతో వాపోతున్న ధృతరాష్ట్రుని కర్తవ్యోన్ముఖని చేస్తూ సంజయుడు, సకాలంలో సత్కార్యాచరణకు పూనుకున్నవాడే ఆర్యుడు. గడిచిపోయిన కార్యాన్ని తలచి వగచ్చడం బుద్ధిమంతుల లక్షణం కాదు. తనంత తానే చుట్టూ అగ్ని రగుల్చుకుని తాపతీవ్రత అధికం కాగానే దైన్యంతో కేకలు పెట్టేవానిలాగూ నీ పరిస్థితి ఇప్పుడున్నది. నీ విలాపం ఎవ్వరికీ జాలి కలిగించదు. ఇక నేలపై పొరలాడి దుఃఖించడం మాని లేచి కాగల కార్యం ఆలోచించు అని పలికాడు. ఆ సమయంలో దుఃఖోపశమనంగా విదురుడు కొన్ని మాటలు చెబుతాడు. జ్ఞాని అయిన విదుర్ని పలుకులు ప్రశాంతాలై, వేదాంత బోధకాలై ధృతరాష్ట్రునికి కొంత ఉపశమనం కలిగించాయి. ఇటువంటి ధర్మప్రసంగాలు కలిగిన స్త్రీపర్వం మహాభారతంలో రాబోయే శాంతి, అనుశాసనిక మొదలైన ధర్మోపదేశ సంభరితమైన పర్వాలకు ముఖ్య ద్వారం వంటిది. ఇక్కడ నుండియే వైరాగ్యబోధకమైన ప్రసంగాలు తరచుగా కనబడతాయి. ధృతరాష్ట్రుని శోకం విడోమని చెబుతూ ప్రాణం అశాశ్వతను, సంసారపు అసారతను గురించి ఇలా ఉపన్యసిస్తాడు విదురుడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టడం సహజం. అట్టిదానికై వగచి ప్రయోజనం ఏమిటి? ప్రతి ప్రాణి ప్రాణానికి ఒక అవధి ఉన్నది. నీ పుత్రులు సంగ్రామకేళిలో వీరమరణం పొంది ఇంద్రునికి అతిథులై గౌరవంగా నిష్క్రమించారు. అందుచేత వారికై వగవ పనిలేదు. అది అలా ఉండగా యవ్వనం, రూపం మొదలైన ద్రవ్య సంచయాలు అనిత్యాలు. అవి నాశనమయ్యాయని వగవడం వివేకం కాదు. మహాపండితుడివైన నీవు బంధుజన నష్టాన్ని తలచి ఇంతగా చింతించదగదు. చింతాభరితాత్ముడైన వానికి మంచి చెడ్డలు వివేకించే శక్తి ఉండదు. అందుచేత చింతను విడనాడి ఆత్మ పరితాపాన్ని చల్లార్చుకో. తేరు శరీరం, దానికి సారథి సత్వంబు, తురగచయం ఇంద్రియముల్, దారుణతర బుద్ధి వ్యాపారములనరంగ గణప పగ్గములధిప. శరీరం తేరు, దాని సారథి సత్వం, ఇంద్రియాలు గుర్రాలు, పగ్గాలు వేసి వాటిని నడపాలి. వివేకౌషధంతో, శీలమనే ఉపాయంతో, గుర్రాలనే ఇంద్రియాలను అణచి రథాన్ని తగు వేగం

నడిపేవాడే వివేకి. కనుక దుఃఖం విడిచి జ్ఞాతులందరికీ ఔర్ధ్వదేహికములు చేయించి సుఖివి కమ్మని బోధిస్తాడు విదురుడు. అన్నింటినీ విని తుది మాటలైన పుత్రుల పరలోక క్రియలనే మాటకు తిరిగి వెతచెంది మూర్ఛితుడయ్యాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో వ్యాసమునీంద్రుడు అక్కడకు వచ్చి మూర్ఛ తెలిసిన ధృతరాష్ట్రునికి తిరిగి లోకవృత్తాన్ని గురించి, లోకంలోని ప్రాణుల అశాశ్వత ప్రవృత్తిని గురించి తెలిపి దుర్మార్గ పథాన నడిచి విధివశాన అతని పుత్రులందరూ యుద్ధంలో నిర్జితులయ్యారు కనుక వగచి ప్రయోజనం లేదని ఊరడిస్తాడు. భూదేవి భారాన్ని నివారించటం కొరకు శ్రీమన్నారాయణుడు సంకల్పించిన లీలయే కురుక్షేత్ర యుద్ధమని చెబుతాడు. దుర్యోధనాది పుత్రశతం ఈ మహాకార్యంలో కేవలం ఉపకరణాలు మాత్రమేనని తెలిపి విధినెవ్వరూ అతిక్రమించలేరని బోధిస్తాడు. అందుచేత దుఃఖం విడిచి సన్మార్గవర్తనులైన పాండుపుత్రుల పట్ల పుత్రవాత్సల్యం చూపవలసినదని ఆదేశిస్తాడు. వ్యాసభగవాన్ని పలుకులతో ధృతరాష్ట్రుడు కొంత ఉపశమనం పొంది తమ్ముని పుత్రులనే తన పుత్రులుగా భావించుకుంటానని మనస్సులో నిర్ణయించుకుంటాడు. ఆపై విదురునితో గాంధారిని, కుంతిని, తక్కిన కౌరవ వధూవర్గాన్ని తీసుకుని రమ్మని చెప్పి రణరంగానికి పయనమవుతాడు. అనంతమైన శోకంతో శరీరం తూలుతూ ఉండగా దైన్యం ఆకారమైనట్టు గాంధారి వచ్చింది. ఆమెతో బాటు కుంతీదేవి, కురునారీజనమంతా సపరివారంగా శోకభారంతో ఆక్రందనలు చేస్తూ అక్కడికి వచ్చారు. పేరు పేరు వరుసన తమ బంధువులను, మిత్రులను, సోదరులను తలచి తలచి విలపించారు. పరులకు తమ ముఖాలు చూపేందుకు గాని, వరులు వినేలా కంఠమెత్తి మాట్లాడేందుకు గాని సంకోచపడే వనితా సమూహం తమ ఆత్మీయుల మరణవియోగం దిగ్భ్రమ కలిగించగా గొంతెత్తి విలపిస్తూ యుద్ధరంగానికి వచ్చారు. కృపాచార్యుడు గాంధారి మనస్సుకు స్వాస్థ్యం కలిగిస్తూ, అమ్మా, నీ కుమారులు మహావీరులు, వివిధ శస్త్రాస్త్ర ప్రయోగంలో శూరులని పెద్దల ప్రశంసలు పొంది యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గస్థులయ్యారు, ఇందుకు నీవు వగచపని లేదు అని చెప్పి ధృతరాష్ట్రంతో, ప్రభు, ఇది దైవకృతం, అతిక్రమించ సాధ్యం కాదు, అందువలన చింత విడిచిపెట్టు అని పలికి కృతవర్మతో కలిసి మరలిపోయాడు. ఎవరి ఓదార్పులు, అనునయవాక్యాలు ఉపశమనం కలిగించకపోగా విషాదం మిక్కుటమై దుఃఖం ముంచుకు వచ్చింది ధృతరాష్ట్రునికి. ఆ సమయంలో ధర్మజాదులు ద్రౌపదితో, సాత్యకితో ధృతరాష్ట్రుని, గాంధారిని దర్శించేందుకు కదనరంగానికి పయనమై వచ్చారు. కౌరవ కాంతాజనానికి ధర్మరాజు మొదలైన వారిని చూడగానే ఆగ్రహం, దుఃఖం ముంచుకు వచ్చాయి. తండ్రుల్ని, తాతల్ని, మామల్ని, కొడుకుల్ని, గురువుల్ని, వారు వీరనే లెక్కలేక అందర్నీ మట్టుపెట్టి మీరు పొందిన ఈ రాజ్యం దేనికి? భీష్మద్రోణాది వృద్ధులను సంహరించేందుకు చేతులు ఎలా వచ్చాయి మీకు? ఈ నెత్తురుకోడు దేనికి అంటూ నిలదీశారు. ద్రౌపదిని చూసి కంట నిప్పులు రాలుస్తూ, అభిమన్యుణ్ణి పొట్టన పెట్టుకున్నావు, మరదులనందర్నీ మింగివేశావు, నీ కడుపుబ్బరం తగ్గిందా లేదా అని తిట్టిపోశారు. ధర్మరాజు పుత్రశోకార్తితో దీనుడైన ధృతరాష్ట్రుని ఆలింగనం చేసుకుని స్వాంతవచనాలు చెప్పాడు. భీమార్జున నకుల సహదేవులు ధృతరాష్ట్రుని సమీపించి ఆశ్వాసపరిచారు. భీముడు వచ్చాడని తెలిసిన వెంటనే ధృతరాష్ట్రంలో క్రోధం ఉప్పొంగింది. కాని ముఖాన ఏ వికారమూ తెలియనీయక భీముని కౌగలించుకోమని బాహువులు చాపాడు. అతని మనస్సులోని క్రోధ తీవ్రత హృషీకేశుడెరుగును. భీమునికి మారుగా ముందే తయారుగా ఉంచిన ఇనప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని చెంతకు పంపాడు శ్రీకృష్ణుడు. పెచ్చు పెరిగిన క్రోధంతో ధృతరాష్ట్రుడు అయోమయ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని పటపటా విరిచిపారేశాడు. కృష్ణుడే అడ్డుకోకపోతే 1000 ఏనుగుల బలం కలిగిన ఆ అంధనృపతి కౌగిలిలో భీముడేమయ్యేవాడు? కౌగిలించి నలిపి పారేసిన తరువాత మనస్సులోని ఆనందాన్ని దాచుకుంటూ ధృతరాష్ట్రుడు భీముని కోసం హాహాకారాలు చేస్తూ విలపించాడు. అతన్ని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అట్టే బాధపడకు, భీముడు నీ చేత పడడు. నువ్విప్పుడు నొక్కి పిండి చేసినది భీముణ్ణి కాదు, అతని ప్రతిరూపమైన ఇనప విగ్రహాన్ని. ఓ రాజా, వేదశాస్త్రాలు చదివినవాడు, సమస్త ధర్మాలు తెలిసినవాడు, అట్టి నీవు నీవైపు తప్పులను ఎంచి చూడక ఇలా ప్రవర్తించడం న్యాయమా? మేలుకీళ్లు వివేకించి, హితుల మాటలు గ్రహించి, శుభాన్ని ఆశించి వర్తించే ప్రభువుకెన్నడూ వగపు కలుగదు. ద్యూతంలో గెలిచామన్న నెపంతో పుణ్యకాంతను ఈడ్చుకుని వచ్చి సభామధ్యాన వలువలూర్చిన విషయం తెలిసి కూడా నీ పుత్రులను చంపాడనే క్రోధంతో భీముని పట్టి చంపబోవడం తగునా? నీ పుత్రుల దుశ్చరితం, నీ అవినీతి తలచిచూచి శోకరోషాలను విడిచి శాంతుడవై వర్తించు అని ఉపదేశించాడు. శ్రీకృష్ణుని పలుకులతో ధృతరాష్ట్రుడు పశ్చాత్తప్తుడయ్యాడు. పాండునందనులు శ్రీకృష్ణుని పంపున గాంధారిని సమీపించి నమస్కరించారు. ఆమె తన పుత్రశతాన్ని స్మరించి దుఃఖవేగంతో ఆగ్రహం కలిగి పాండవులను శపించబోయింది. ఆ క్షణాన సకల ప్రాణిచిత్త వృత్తాలు దివ్యదృష్టి చేత తెలుసుకోగలిగిన వ్యాసభగవానుడు గాంధారిని శాపం ఇవ్వకుండా ఆపి ఇలా అంటాడు. పాండవాగ్రజుని మీద అలుకమాను, నీ కుమారుడు యుద్ధరంగానికి వెళుతూ దీవించమన్నప్పుడు, కొడుక, ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరు అని ఎంతో

విచారబుద్ధితో దీవించావు. నీవు అతి సాధుచిత్తవు, శాంతిప్రియవు. అట్టి నీ మనస్సున మత్సరము కొనదగున ధర్మం తెలిసి ఈ పాండునందనుల పట్ల కినుకమాని వర్తించు. వ్యాసుని పలుకులకు గాంధారి సమాధానమిస్తూ వారి పట్ల తన కినుకలేదని, కుంతి వలనే వారిని తాను పుత్రుల వలనే సంభావిస్తున్నాను అని అన్నది. కానీ శ్రీకృష్ణాది విభుధులు చూస్తూ ఉండగా భీముడు దుర్యోధనుని నాభి దిగువను కొట్టి చంపడం, దుశ్శాసను రొమ్ము చీల్చి రక్కసుని వలే రక్తం గ్రోలడం నాకు తీరని మనోవేదన కలిగించాయి. రణనీతిని తప్పి వర్ణించడం న్యాయమా? అది తెలిసి తల్లినైన నేను కలతపడడం తప్ప అని ప్రశ్నించిన గాంధారికి కోపోపశమనం చేస్తూ వినయంతో చేతులు మోర్చి భీముడంటాడు, అమ్మా, ధర్మమో అధర్మమో కృపతో సహించు. నీ పుత్రుడు వీరుడు శక్తిమంతుడు, కాని ఆనాడు నిండు సభలోనికి ద్రౌపదిని ఈడ్చి తెచ్చి దయమాలి అవమానపరచిన విషయం నీ వెరుగవా? ఆ పుణ్యకాంతకు తన ఊరువులు చూపి కూర్చుండుమన్న వైనం నీకు తెలిసినదే కదా. ఆ పేరోలగంలో ఆ దురాత్ముని ఊరుభంగం చేస్తానని ప్రతిజ్ఞ

వీరుడు శక్తిమంతుడు. కాని ఆనాడు నిండు సభలోనికి ద్రౌపదిని ఈడ్చి తెచ్చి దయమాలి అవమానపరచిన విషయం నీ వెరుగవా? ఆ పుణ్యకాంతకు తన ఊరువులు చూపి కూర్చుండుమన్న వైనం నీకు తెలిసినదే కదా. ఆ పేరోలగంలో ఆ దురాత్మని ఊరుభంగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. అలాగే ద్రుపదరాజనందన్ను సభలోనికి ఈడ్చుకు వచ్చి వలువలూడ్చిన నీచుడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని శపథం చేశాను. నా ప్రతిజ్ఞల మేరకు నేను ప్రవర్తించాను. అయినా యుద్ధంలో దుశ్శాసను రొమ్ము పగలగొట్టానే కానీ నెత్తు రానలేదు. ఆహవరంగంలో నన్ను చుట్టుముడుతున్న సైన్యానికి భయం చూపడానికి నేను నెత్తురు త్రాగుతున్నట్టు నటించానంతే అని గాంధారి ముందు మోకరిల్లాడు భీముడు. ఆ మాటలకు గాంధారి కోపం ఉపశమించలేదు. ధర్మజుని వంకకు తిరిగి అతన్ని ఆగ్రహావేశాలతో పరుషంగా పలికింది. ధర్మరాజు భీతితో సమీపించి, తల్లి, చుట్టాలు, పక్కాలు, బిడ్డలు, వారు వీరని లేక సన్నిహితుల చావుకు కారణమైన ఈ ద్రోహికి ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలెందుకు, నన్ను కరుణించకు, శపించు అని ఆమె పాదాల మ్రోల వాలిపోయాడు. అతని నేమనడానికి నోరాడక ఆమె దీర్ఘంగా నిట్టూర్చి మౌనం వహించింది. తరువాత పాండుపుత్రులు తమ తల్లి కుంతీదేవిని దర్శించి అశ్రుధారలతో ఆమె పాదాలను స్పృశించారు. ఎంతో కాలంగా పుత్రుల కోసం వేదనతో ఎదురుచూస్తున్న ఆ తల్లి ఒక్కొక్కరిని అక్కున చేర్చుకుని శరీరాలు తడుముతూ ఆక్రోశించింది. యుద్ధంలో దెబ్బలు తగిలిన వారి అంగాలను తడవి చూస్తూ, బాధతో నిట్టూర్పులు విడుస్తూ వారిని కౌగిట చేర్చి ఆక్రందించింది. శోకభారంతో నమస్కరించిన ద్రౌపదిని ఆలింగనం చేసుకుని ఓదార్చింది. గాంధారి ద్రౌపదితో, తల్లి, మన ఇద్దరికీ ఒకే రకమైన వేదనను విధించాడా బ్రహ్మ. నన్ను నీవు, నిన్ను నేను ఓదార్చుకోవడం తప్ప చేయగలిగింది లేదు. ఈ జరిగినదంతా ముందే ఊహించి విదురుడు ఆనాడే హితం చెప్పినా పెడచెవిని పెట్టి ఊరుకున్న కారణంగా ఇప్పుడు ఈ వేదన అనుభవిస్తున్నాను. సరి, జరగవలసినది జరిగింది. విధినెవరో అతిక్రమించగలరు. దుఃఖోపశమనం చేసుకోక తప్పేది లేదు అని గాంధారి తననూరడించుకుంటూ ద్రౌపదిని ఊరడించింది. గాంధారి కురుకాంతా సమూహంతో పరివార సహితంగా యుద్ధభూమికి తరలి వెళ్లి మహాభీభత్సంగా ఉన్న రణభూమిని, ధూళిధూసరితగాత్రులై అనాథల వలె పడి ఉన్న పుత్రుల కళేబరాలను చూసి కన్నీరు మున్నీరై విలపిస్తుంది. కౌరవకాంతలు, తదితర స్త్రీలు తమ భర్తలను, పుత్రులను, సోదరులను, పౌత్రులను, మిత్రులను విగతజీవులుగా చూచి పలు విధాల హాహాకారాలు చేస్తూ కిందపడి పొరలుతూ తలలు మోదుకుంటూ పెద్దగా ఆక్రందనలు చేయనారంభించారు. వారి దీనావస్థను చూసి గాంధారి ఆ దయనీయమైన దృశ్యాన్ని కృష్ణునికి చూపి పలు విధాల వాపోయింది. జరిగిన నష్టమంతా మహాకృతి దాల్చి ముందు నిలువగా, అంతరంగ సంక్షోభం పైకొనగా, ఇంతకు కారణభూతుడు కపటి ఈ జనార్దనుడే అని తోచి గాంధారి కోపోద్రేకంతో శ్రీకృష్ణుని చురచురా చూస్తూ, కౌరవ వంశానికి జరిగిన ఈ వినాశనాన్ని సమర్థత కలిగి నువ్వు నివారించలేదు. కురురాజును చెరచడానికే కృషి చేశావు. దీని ఫలితంగా మీ జ్ఞాతులు ఇలాగే అన్యోన్య కలహం చేత నశిస్తారు. నువ్వు దిక్కులేని చావునే పొందుతావు అని శపించింది. ఆమె శాపానికి చెదరక చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణుడు, యాదవ వంశోన్మూలనకు మహర్షుల శాపం ఉండనే ఉన్నది. నీవు తిరిగి శపించడం దేనికి? అయినా నీ కుమారులు చేసిన దుండగాలను ఒక్కసారి స్మరించి చూడు. భీష్మాదులైన పెద్దలు నేను ఎంత చెప్పినా వినక నీ కొడుకు దుర్యోధనుడు తనను, వంశాన్ని దురంతమైన దుర్గతికి లోను చేశాడు. అయినా రాచపుట్టుక పుట్టిన వారికి యుద్ధం క్షాత్రధర్మమే కదా, వీరమాతలు సంతోషపడదగ్గ విషయమే కదా అని కఠినంగా పలుకగా గాంధారి నిరుత్తరయ్యింది. ధర్మరాజు యుద్ధమృతులందరికీ అగ్ని సంస్కారాలు, కొందరికి జలాంజలులు ఆదేశించాడు. పురోహితుడు ధౌమ్యుడు వేదోక్తంగా పెద్దలకు అంత్యక్రియలు చేయించాడు. ఋగ్యజుర్వేద పఠనరవాలతో సామగానాదులు స్త్రీల రోదనధ్వనులతో కలిసి దిక్కులు పికిటిలై ధూమంతో రోదసి నిండింది. ధర్మనందనుడు ధృతరాష్ట్రునితోనూ, కురుకుల కాంతాజనంతోనూ, బంధువులతోనూ కలిసి నిష్ఠగా గంగాస్నానం చేసి తిలోదకాలిచ్చాడు. ఆ సమయంలో కుంతీదేవి కంటనీరు తొలుకాడుతూ ఉండగా అందరూ వినేలా కర్ణుడు రాధేయుడు కాడని, తన పుత్రుడని ప్రకటించింది. ధర్మజ భీమార్జున నకుల సహదేవులు నిర్వీణులయ్యారు. ధర్మరాజు పశ్చాత్తాపంతో కుమిలి కర్ణుని కాంతాజనాన్ని గౌరవంగా రప్పించి అతనికి అనేక పుణ్యకార్యాలు చేసి భూరి దక్షిణలిచ్చి నిష్ఠతో తర్పణాలిచ్చాడు. ఆపై ప్రశాంత చిత్తంతో, నియమనిష్టలతో తపోవిధులను ఆచరిస్తూ తల్లికి, పెద్ద తండ్రికి, పెద్ద తల్లికి మనస్వాస్థ్యం కలిగిస్తూ సోదర సహితుడై సకల ప్రజాళిని దయతో పరిపాలించి తుదిని సోదరులతో, భార్యతో మహాప్రస్థానం చేసి ధన్యుడయ్యాడు ధర్మానందనుడు. మహాభారతంలో స్త్రీపర్వం ఒక విశిష్టమైన ఘట్టం. ఉభయకవి మిత్రుడు తిక్కన కవితాశిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని సన్నివేశం.
మహాభారతం మొత్తంలో

0: స్త్రీ పర్వంలోనే గొప్ప వృత్త వైవిధ్యం కనబడుతుంది. కౌరవ స్త్రీలు దుఃఖినులై రణరంగం చేరిన ఘట్టంలో అక్కడ దృశ్యం హృదయ విదారకంగా ఉన్నది. ఆప్తజనాల శరీరాలు ఖండితాలై పడి ఉన్నాయి. కళేబరం ఒక ప్రక్కన, శిరస్సు మరో ప్రక్కన చెదరిపడి ఉండగా శిరస్సులను వెతకి తెచ్చి తమవారి కళేబరాలతో చేర్చి బోరుమంటున్నారు వనితలు. ఖండించబడిన కాలుచేతులను కళేబరాలతో కలుపుతూ హతభాగినులైన ఆ స్త్రీలు మృతులతో తమ అనుబంధాలను స్మరిస్తూ పరిపరి విధాల రోధిస్తూ ఉన్నారు. విరిగి చెదరిపడి ఉన్న రథాది వాహన భాగాల మధ్య నిర్జీవమై పడి ఉన్న గజాశ్వాలను, మానవ కంకాళాలను పీకు తినడానికి చేరి కలవరం కలిగిస్తున్న మృగపక్షి సమూహాలు వికృతరవాలు చేస్తున్నవి. యుద్ధరంగం పలు విధాల అమంగళధ్వనులతో సంక్షుభితంగా ఉన్నది. ఈ సన్నివేశంలోని బీభత్సాన్ని, వైవిధ్యాన్ని స్ఫురింపజేస్తూ అనేక విశేష వృత్తాలను తిక్కన ప్రయోగించాడు. వర్ణనాత్మక దృశ్యాలకు మంగళ మహాశ్రీ, సరసజ వృత్తం, లయగ్రాహి, లయ విభాతి మొదలైన విస్తృత వృత్తాలు, చిన్న చిన్న సంభాషణలు, వేదాంత భావాలు ఆవిష్కరించేందుకు చిన్న వృత్తాలు ప్రయోగించబడ్డాయి. ఇంకా ఇంద్రవజ్ర, అంబురుహం, ఉపేంద్ర వజ్రం, క్రౌంచపదం, జలదం, తోదకం, ద్రుత విలంబిత, నుర్కుటం, పణవం, ప్రహరణకలిత, మంజుభాషిణి, మందాక్రాంతం, శిఖరిణి, స్రగ్విణి, మణిగణ నికరం, మేదిని, మయూరం, వసంత తిలక, శుద్ధ విరాటి, స్వాగతం మొదలైన అనేక విశేష వృత్తాలతో స్త్రీపర్వం కమనీయంగా రూపొందింది. మానవ సహజమైన ఆవేశాలు, శోకదుఖాలు, ప్రేమాభిమానాలు మొదలైన సమస్త ఉద్రేకాలు, బలహీనతలు, పశ్చాత్తాపాలు ఈ ఘట్టంలో హృద్యంగా వర్ణితమయ్యాయి. కరుణరస స్ఫోరకంగా సాగే ఈ సన్నివేశం, దృశ్యమానమైన అతి నాటకీయమైన ఈ స్త్రీపర్వం మహాభారతంలోని ముఖ్య ఘట్టాల పట్టికలో చేర్చదగినది.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం స్త్రీపర్వం డాక్టర్ కెవి రమణమ్మ గారి ప్రసంగం విన్నా.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రసంగీతం ప్రసారమవుతుంది.

మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన మిష్టి పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మడ అడవుల పరిరక్షణ మరియు తీర ప్రాంత జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రారంభించబడినది ఈ పథకం. మడ అడవులు తోటల పెంపకానికి ఆర్థిక సహాయం అందించి పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోంబేస్డ్ న్యూబార్న్ కేర్, హోంబేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవ

మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువెలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువెలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిక్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్

యోగాభ్యాసం శీర్షికన ఈరోజు అపాన వాయుముద్ర గురించి తెలుసుకుందాం. ఈ ముద్రను క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె సమస్యలు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం మరియు శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోవడం జరుగుతుంది. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థ, రక్త ప్రసరణ మెరుగు అవటమే కాక తలనొప్పి, నడుము నొప్పి మరియు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏ యోగా క్రియనైనా యోగా గురువుల సమక్షంలో చేయడం శ్రేయస్కరం.

కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్గా పిలువబడే కర్కటక మరియు మకర రేఖ మధ్య భాగాన్ని ఉష్ణమండల ప్రాంతంగా అంటే ట్రాపికల్ రీజియన్గా పరిగణిస్తారు. ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, చిక్కులు, సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 29 అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం జరుపుకుంటాం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు క్షణక్షణం ఈ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట, సంగీతం MM కీరవాణి.

సాధారణంగా ఈ ఉష్ణమండల ప్రాంతాలు వెచ్చగా ఉంటుంటాయి. రోజువారీ ఉష్ణోగ్రతలలో తక్కువ కాలానుగుణ మార్పులను పొందుతాయి. ఇవి వాతావరణ మార్పులకు కూడా ఎంతో దోహదపడతాయి. ఈ ప్రాంతాలు అటవీ నిర్మూలన, పట్టణీకరణ, జనాభా మార్పులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు గోవింద గోవింద ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వెన్నెల కంటి సాహిత్యం విందాం. సంగీతం రాజ్కోటి.

2016 ఐక్యరాజ్య సమితి ఉష్ణమండల నివేదిక విడుదల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలని ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన పెంచి పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రాంతాల ముఖ్య పాత్రను నొక్కి చెప్పడానికి ఈరోజు ఒక వేదికను కల్పిస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఘరానా బుల్లోడు ఈ చిత్రం నుండి మనో చిత్ర గానం చేసిన పాట విందాం. సాహిత్యం వేటూరి.

ఉష్ణమండల ప్రాంతం ప్రత్యక్ష సూర్యకాంతిని పొందుతుంది. ఈ ప్రాంతంలో వెచ్చదనంతో పాటు సమృద్ధిగా వర్షపాతం కూడా లభిస్తుంది. ఆ కారణంగా వాతావరణం అత్యంత తేమతో కూడి ఉంటుంది. 2050 నాటికి ఈ ఉష్ణమండలంలో జనాభా సంఖ్య 40% నుండి 50% వరకు పెరుగుతుందని ఉష్ణమండల నివేదిక పేర్కొంటోంది. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి వెళ్ళొస్తా ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట, సంగీతం కోటి.

మన భూభాగంలో 36% ఉష్ణమండలాలు ఉన్నాయట. ఇందులో భూమధ్య రేఖ మరియు ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలలో ఏడాది పొడుగునా వెచ్చగా ఉండటమే కాకుండా రెండు ఋతువులు అంటే వర్షాకాలం మరియు పొడిగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వర్షం ఈ చిత్రం నుండి చిత్ర రకీబ్ అలం గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఇళయరాజా స్వర కల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గణేష్ పాత్రో గానం చేసిన పాట చిత్రం నిర్ణయం.

అమెజాన్ బేసిన్ వంటి ఉష్ణమండలంలోని కొన్ని ప్రాంతాలలో సంవత్సరానికి దాదాపు 9 అడుగుల వర్షం పడుతుందట. సహారా ఎడారి వంటి ఇతర ప్రాంతాలలో 2 నుండి 10 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. ఈ వ్యత్యాసం ఆ ప్రాంతంలోని మొక్కలు, జంతువుల జీవ వైవిధ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతాల నుండి వచ్చే ఆర్థిక ఎగుమతుల సంఖ్య కారణంగా ఉష్ణమండలాలు అధిక ముఖ్యత్వాన్ని పొందుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు జానకి రాముడు ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట, సంగీతం కెవి మహదేవన్.

ఉష్ణమండలంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ నష్టం కూడా మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువగా ఉందని ఒక అంచనా. వీటికి పాక్షికంగా మానవ కార్యకలాపాలే కారణమని, పెరుగుతున్న వాతావరణ మార్పు ప్రభావాలు, అడవులు మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థల కలుషితం వ్యాధుల వ్యాప్తి చెందటం ముఖ్య కారణాలు అని పరిశోధనలు చెబుతున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు గులాబీ ఈ చిత్రం నుండి మనో గాయత్రి గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం శశి ప్రీతం.

అనేక సమస్యల కారణంగా ఉష్ణమండలంలోని వివిధ జాతుల మొక్కలు జంతువులు తమ ఆవాసాలను కోల్పోవడమే కాకుండా అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ నివసించే ప్రజలు అత్యధిక పోషకాహార లోపం ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ సమస్యలపై అవగాహన పెంచేందుకు పరిరక్షణ సంస్థలు మరియు సంబంధిత బృందాలు అనేక కార్యక్రమాలు సెమినార్లను కూడా నిర్వహిస్తాయి. ఈ అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ముఖ్యత్వాన్ని తెలియజేస్తుంది. సాంస్కృతిక మరియు స్థిరమైన అభివృద్ధి అవసరాలపై దృష్టిని సారించి వివిధ సవాళ్లను ఎదుర్కొనటంపై కీలక పాత్రను పోషిస్తుంది. ప్రపంచంలోని 95% అడవులు మరియు అటవీ జాతులకు ఉష్ణమండలమే ఆతిథ్యం ఇస్తుంది. పునరుత్పాదక నీటి వనరులలో సగానికి పైగా ఈ ఉష్ణమండల ప్రాంతాలు కలిగి ఉండడం సూచనీయం. మరి ఈ రోజున ఈ ఉష్ణమండల ప్రాంతాల రక్షణకై మనవంతు సహకారం అందించాలని కోరుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు పౌర్ణమి ఈ చిత్రం నుండి చిత్రగానం చేసిన పాట సిరివెన్నెల సాహిత్యం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన స్వయం పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ స్వయం పథకం కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఈ లెర్నింగ్ పథకం. ఇది విద్యార్థులకు, నిపుణులకు ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది. ఈ స్వయం పోర్టల్ మరియు యాప్లో వివిధ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. యూజీ, పీజీ స్థాయిలలో విజ్ఞానం, వాణిజ్యం వంటి అనేక అంశాలు అందుబాటులో ఉంటాయి. కోర్సు పూర్తి అయిన తర్వాత చాలా తక్కువ రుసుముతో పరీక్షలు వ్రాసి సర్టిఫికెట్లు పొందవచ్చు. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. కార్యక్రమంలో చివరిగా